అను సమజ కచ్ బిగడి ఉన్నాయిన పడలే రామ మురార అను సమజ కచ్ బిగడి ఉన్నాయిన పడలే రామ మురార కౌనానక నిజమత్ సాధన కో